ఆషాఢమాసి కృతపాలిన దిశుతి స్వం తత్పూర్వ ఫల్గు సుధి నేకృపయా ప్రభునా వ్యక్తాసి శక్తి నవకై నవరాత్రి కాలే శ్రీకృష్ణ మా

విశేషవాసుకి ముఖైకి సర్పరాజైకి సుసేవితే వల్మీక నిలయే కృష్ణ సర్పరూపే సుమంగళౌ శాంతరాకాశ విప్రాక్ష కామమీనాయ సాక్షిణీ సప్త కనిష్టాయై కృష్ణ మార్గే సుమంగళ